0: గారి
1: జరపడే
0: గారే గారే
1: సూర్య బట్టలు
0: గారే గారే
1: అమ్మక బట్టలు
0: గారే
1: సూర్యకి తరది ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గది.